నిషంగిన ఇషు ధిమత ఇషు ధిమతే నిషంగిణే నమో నమో నిషంగిణ ఇషు ధిమతే నిషంగిణ ఇషు ధిమత ఇషు ధిమతే నిషంగిణే ని